0: ఉర్దూ, ఎంఎస్ సంస్కృత్, పీజీ డిప్లొమా ఇన్ అరబిక్, డిప్లొమా ప్రోగ్రామ్స్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, సంస్కృత్, ఫ్రెంచ్, జర్మన్, ఉర్దూ, జాపనీస్, పర్షియన్ అండ్ ట్రాన్స్లేషన్.
1: లిమిటెడ్ సీట్స్ అవైలబుల్. విజిట్ www.mgmu.ac.in ఆర్ కాల్ కరే 9763679245 ఆర్ 9665353515.
2: డిన్నర్ కా మూడ్ హో యా ఫ్యామిలీ ఔటింగ్, టేస్ట్ ఆర్ ఎంబిఎస్ దోనో చాహియే తో ఆ జాయే మీనాస్ కిచెన్. యా మిలేంగి డిలీషియస్ వెజ్ నాన్ వెజ్ సూప్, టేస్టీ స్టార్టర్స్, మలై టిక్కా కబాబ్, చికెన్ తందూరీ, మటన్ మూనా ఆర్ మీనాస్ స్పెషల్ చికెన్ బిర్యానీ, రూఫ్ టాప్ ఎంబియన్స్, అమేజింగ్ టేస్ట్ ఆర్ ఫుల్ ఫ్యామిలీ వైబ్స్. మీనాస్ కిచెన్ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ అండ్ చీర్స్ కార్నర్, బాంబే హైట్స్, 9th ఫ్లోర్, బీడ్ బైపాస్ రోడ్, ఛత్రపతి సంభాజీనగర్.